0: వంగుదల
1: వంగుదల
0: వంగుదల
1: ఐవకు
0: అవసరకుమన
1: ఐవక బలు బహయాయ
0: అవసరకుమన
1: చెగుమనేరు చెగుమనేరు
0: అవసరకుమన.